మానవః స్వార్థవశాత్ పర్యావరణం నాశయతి. వాయు ప్రదూషణం వాహనానాం ధూమేన భవతి. జల ప్రదూషణం కారస్య నానా విషద్రవ్యే భవతి. భూమి ప్రదూషణం ప్లాస్టికస్య అతిక్రమేణ భవతి. ఏతేన అస్మాకం స్వాస్థ్యం అపి ప్రభావితం భవతి. పర్యావరణ నాశస్య దుష్పరిణామ బహవా సంతి. జలవాయు పరివర్తనం, తాపమాన వృద్ధి, వననాశ, ప్రాణినాం నాశ, ఏతే సర్వే అస్మాక్ భవిష్యాయ భయంకరా సంతి. అస్మాభిః పర్యావరణ సంరక్షణాయ కించిత్ కరణీయం. వృక్షారోపణం కుర్మ, జల సంరక్షణం కుర్మ, ప్లాస్టికస్య ఉపయోగం న్యూనం కుర్మ. స్వచ్ఛత పాలయాం, పునశ్చక్రేణ స్వీకరోం, వృక్షా రక్షంతి రక్షితాం. మాతా భూమిః పుత్రోహం పృథివ్యా అస్మాకం జీవనం ప్రకృతే కృపయా ఏవ చలతి. సూర్య ప్రకాశం దదాతి, వృక్ష ప్రాణవాయుం దదాతి, నద్యః జలం దదాతి. ప్రకృతి వినా మానవ జీవనం శూన్యం అస్తి. యదా వయం వనం గచ్చామః తదా మనః ప్రసన్నం భవతి. ఏతత్ ప్రకృతే మహత్వం దర్శయతి. వృక్ష అస్మాకం జీవనస్య ఆధారా సంతి. తే ప్రాణవాయుం దదాతి, ఛాయా దదాతి, ఫలాని దదాతి. అతః ఏవ ఉచ్యతే వృక్ష పృథివ్యా భూషణాని సంతి. యదా వృక్షానస్య తర్హి జీవనం నస్యాత్. జలం జీవనం ఇతి సర్వే జానంతి. అద్య కాలే జలస్య అభావా దృశ్యతే, అతః జలస్య అపవ్యయా న కరణీయం. వర్షా జల సంగ్రహణీయం, నదీనాం సంరక్షణం కరణీయం. సంస్కృతి పర్యావరణం మిత్రా అస్తి. ఆధునిక జీవనే అధికం ప్లాస్టిక్ ఉపయోగ, ఔద్యోగీకరణం, వాహన సంఖ్య వృద్ధి, ఏతే సర్వ పర్యావరణస్య హానిం కుర్వంతి. ప్రతివర్ష ఏక వృక్షం రోపయామా, ప్లాస్టిక్ ఉపయోగ త్యజామా, స్వచ్ఛత పాలయాం, అన్యాన్ అపి ప్రేరయాం. వృక్షారోపణం కురు, జీవనం రక్ష, జలం రక్ష, భవిష్య రక్ష, స్వచ్ఛత ఏవ సేవా. పృథ్వీ న కేవలం అస్మాకం కింతు భవిష్యస్య అపి అస్తి. సర్వే భవంతు సుఖిన, సర్వే సంతు నిరామయ. అస్మాకం జీవనస్య ఆధార ఏవ పర్యావరణం అస్తి. మాతా భూమి పుత్రోహం పృథివ్యాం అద్యతనకాలే మానవా స్వార్థేన పర్యావరణస్య నాశం కరోతి. వృక్షాచ్ఛేదనం, జల ప్రదూషణం, వాయు ప్రదూషణం, ధ్వని ప్రదూషణం లోభా సర్వనాశాయ కారణం. మానవా అధిక భోగం ఇచ్చతి కింతు ప్రకృతే రక్షణం న కరోతి. పశ్యత్ పశ్యత్ భూమిత్ర హరితం సుందరం జగత్. వనాని పుష్పితాని సంతి, గచ్చంతి మధురా మరుత. నద్యః వహంతి శీతలం జలం, గాయంతి పక్షిణ మధురం గీతం. ఏషా ప్రకృతి. మాతేవ పాలయతి అస్మాన్ సర్వదా లోభా పాపస్య కారణం. లోభాత్ ఏవ పర్యావరణస్య నాశా భవతి. నగర ప్రదేశేషు ధూమా అధిక అస్తి, నద్యా మలినా భవంతి, వనాని కట్యంతే, అతః తాపమానం అపి వర్ధతే. ఏషా గ్లోబల్ వార్మింగ్ ఇతి సమస్యా అస్తి. అస్మాభిః కిం కర్తవ్యం? అధిక వృక్షారోపణం, జల సంరక్షణం, జల సంరక్షణం, ప్లాస్టిక త్యాగ, స్వచ్ఛతాయా పాలనం. యథా స్వచ్ఛతా సేవాయాం రూపం రోపయామ, వృక్ష నవయం రక్షయామ, ధరణిం శుభాం శుద్ధం కుర్యాం, వాయుం జీవనం భవతు సుఖం. వృక్ష జీవనస్య ఆధార, జలం జీవనస్య ప్రాణ, వాయు స్వాస్థ్యస్య మూలం. పర్యావరణం ఇతితే సర్వ ప్రకృతి సామగ్రి యథా వాయు, జలం, భూమి, వనాని, జీవజంతవః చ యే సహ అస్మాకం జీవనం అపి సంకటే పతతి. యతః వాయు, జల, భూమి చ సంతతి, తేషా సర్వేషాం సంతులనం ఆవశ్యకం. ఋగ్వేద నిసర్గస్తుతిః. ఆదిత్యో బ్రాహ్మణః వాయు, వాయుర్ అగ్నిః, జలం చ పృథ్వీ, ఏతే సర్వ మిలిత్వా జీవనస్య ఆధార. భాగవత పురాణే నిసర్గ రక్షణం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. స్కంద పురాణే హిమాలయస్య మహత్వం, హిమాలయ పరమాత్మా ఇవ యః సర్వస్య జీవస్య ఆధార అస్తి. వృక్ష జీవనస్య మూలం,

గోప గౌళణి దేవుని ఆధుంద రాస కేళసితు వృందావని గోప గౌళణి దేవుని ఆధుంద రాస